మీడియం వేపుతున్న సుత్రతాలియ షరియా చేయమటయ్య నడ్సు తెహీత్ కిలో హర్ట్స్ టీఆర్ఎం అడ్సు చౌన్ కిలో హర్ట్స్ ఎఫ్ఎం స ఓషారియా 8 మెగా హర్ట్స్ ఎఫ్ఎం స ఓషారియా 9 మెగా హర్ట్స్ అత డిటిహెచ్ ది ఆకాశవాణి పంజాబ్ సేవా దా ఏ జలంధర్ కేంద్ర ఏ హుణ పేష్ ఏ మనోరంజన్ తే జానకారీ భరపూర్ ప్రోగ్రామ్ సోనీ సవేర్.